మౌన దుఃఖ నైపంచౌన మౌని మౌన నయని పల్మానౌన. నమస్కార్, మజ్జేవీ టూరే, తపాయిలు సుందై ఉన్నంచ పూర్వాంచల్కు పైలు సామదాయక రేడియో సోలు ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్జ్. ఢాకరే బోకి టేకువా టేకీ ఠ్యాకై ఠ్యాకై ఠ్యాకై ఉఖల ఢుంగా రుంజా టర్ దేఖి ఠ్యాకై ఠ్యాకై ఠ్యాకై.